0: శ్రీగిరి శ్రేష్ఠదకాయ చంపవ
1: ఆద జుగాద స్వరూప సమంభవ
0: అపరచ్ఛామీరి తుముకరో
1: శేఖ బారస్య సంగ